0: sister?
1: Touch with parents, and with me, she last spoke was when she was in Australia. So 19th, she came to India to perform housewarming ceremony. Then 23rd of this month, she traveled to, alone she traveled from Hyderabad to Delhi, Delhi to Kathmandu. And there one of her friends joined from Australia. And right now the situation is, we are trying to reach out the authorities, reach out the people we know and reach out the places. But unfortunate, as of now, no information. And we don't have any information.
0: Okay, I want to go to Sudipto, husband of Subhashree Chakraborty. Sudipto, when is the last time that you spoke to your wife?
2: Spoke to her only on the day of the accident at around 8 o'clock. Mm-hmm. Because prior to that, every day we have a talk with her, and on the at around 8 o'clock, she informed that the immigration process at the Nepal side has been completed, and they are waiting for the immigration at the China side. But after that, we do not have any information about her. And also with the other fellow colleagues.
0: Dhaval Rawal, your Bhavin Rawal's brother, he's also missing in Nepal. When did you last speak to your brother?
3: Before yesterday, between night 7 to 8 p.m. Between, I talked with him. So, uske baad normally baat hui thi, khana pina, atmosphere ke baare mein baat hui thi. Uske baad kal subah.
0: वो भी कैलाश मानसरोवर जा रहे थे और वो भी ग्रुप में थे
3: हां वो ऑस्ट्रेलिया से डायरेक्ट कैलाश मानसरोवर की यात्रा पे ही आए थे उनके साथ उनके दो थे प्लस ग्रुप में 26 टू 30 मेंबर थे
0: और किसी से भी संपर्क हुआ है उनके पूरे ग्रुप में से किसी से आपका संपर्क हुआ है
3: कल सुबह में मेरी भाभी से बात हुई थी उनसे जब नेपाल का इमिग्रेशन कंप्लीट हुआ उसके बाद उसने बोला कि हम जा रहे हैं टिबेट की ओर टिबेट का इमिग्रेशन होगा लेकिन 7:30 एम मॉर्निंग में वहां पहुंच गए थे टिबेट के इमिग्रेशन पे और बोला था कि 8 बजे उनकी विंडो ओपन होती है
0: right.
3: उसके बाद कुछ बात नहीं हुई
0: तो ऑल थ्री ऑफ यू इट इज अपेरेंट दैट पिछले दो दिन में इन द लास्ट 48 आवर्स यू हैव नॉट बीन एबल टू एस्टैब्लिश कॉन्टैक्ट लास्ट 36 आवर्स रियली
4: वी हैव बीन एबल टू रेस्क्यू 21 इंडियन नेशनल्स दीज 21 ग्रुप ऑफ 21 पीपल आर फ्रॉम तमिलनाडु एंड वी आर मेकिंग अवेलेबल देयर नेम्स ऑन आवर एक्स हैंडल सो यू कैन गेट द डिटेल्स दीज आवर एम्बेसी आवर एम्बेसडर हैज स्पोकन टू पीपल इन द ग्रुप and have assured all possible help. They are coming to Kathmandu, hopefully, and then arrangements will be made for their travel back home as soon as possible.
5: మేము షైన్ ఇన్ ట్రావెల్స్ ద్వారా యాత్రకు రావడం జరిగిందండి. మూడు రోజులు వీసా రావడం లేట్ అవ్వడం వల్ల ఇక్కడ కాట్మండ్లోనే ఉండిపోవడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే ముందు రోజు వీసా వచ్చి ఉంటే ఏదైతే చైనా ఎంబసీ ఉందో అక్కడ ఉండేవారం అదే టైంకి దేవుడు ఈ రకంగా తప్పించాడని మేము భావిస్తూ ఉన్నాము అలాగనే ఉదయం లేచి ఇక్కడ నుంచి 3 గంటలు ప్రయాణం చేసి 80 కిలోమీటర్లు వెళ్ళాము ఇంకొక 80 కిలోమీటర్ల దూరంలో ఉందనగా మా ముందే చూస్తుండగానే ఆ డామ్ తెగిపోవడం మా డ్రైవరు చాలా చక్కగా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళిపోవడం అనేది చక్కచక్క జరిగిపోయాయి ఇదంతా మనం అనుకుంటాం కానీ భగవంతుడి యొక్క లీలలు ఇవన్నీ మన చేతిలో ఏం లేదు మనకు రాసి పెట్టుకుంటే ఎక్కడున్నా తప్పదు అని నమ్మి మేము ఎంత దూరం వచ్చాము శివుడు ఏమి ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకు మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా మేమంతా చాలా హ్యాపీగా ఉన్నామని కూడా తెలియజేస్తున్నాను
6: ఓం నమః శివాయ
5: ఓం నమః శివాయ
7: ది యాంగ్జైటీ ఇస్ పాల్పబుల్ అండ్ ది యాంగ్జైటీ